కథ తెలిసిన కథ దింధా జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధా దింధ ఆ జుమకు జుమకు దింధా ఇందా.